0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ వ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస,
1: హరే శ్రీనివాస. హరే శ్రీనివాస. వ్రతానికి ఏడో దినానికి చేరి ఉన్నాం. భక్తి అనేది భారం కాదు, అది ఒక వరం. దాన్ని మోయడం కాదు, దానితో జీవించడం నేర్చుకోవాలి. ఈరోజు MBC రేడియో కార్యక్రమంలో మాతో ఉన్నారు కుమారి అశ్రీయసితప గారు. వారి మాటలు, వారి అనుభవాలు మన అందరిలో భక్తి జ్యోతిని మరింత వెలుగుతున్నది అని మా నమ్మకం. ఇప్పుడు ఆమె మాటలు శ్రద్ధగా విందాం.
2: శ్రోతలందరికీ మా హృదయపూర్వక నమస్కారం. మీకు తెలిసినట్టుగా ప్రతి సంవత్సరం మొరిషస్ దేశంలో తెలుగు వాళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామి కోసం 40 రోజుల మండల దీక్షను పాటిస్తారు. అసలు ఈ దీక్ష మనకు ఎందుకు అవసరం అంటే, ఈ దీక్ష కేవలం మన మొరిషస్ దేశంలోనే ఉంది. ఈ ఆచారాన్ని మన పూర్వీకులు ఇక్కడ మొదలు పెట్టారు. ఇప్పటి వరకు మనం ఈ ఆచారాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం. మన సంవత్సరంలో 40 రోజులు మనం స్వామివారికి అంకితం చేస్తున్నాం. 40 రోజులు సాత్విక భోజనం చేస్తున్నాం, 40 రోజులు స్వామివారి నామస్మరణం చేస్తున్నాం, 40 రోజులు స్వామివారి సంకీర్తనలు పాడుతున్నాం. ఈ 40 రోజులు మనం ఎక్కడికి వెళ్ళినా, మనం అణువణువున అడుగడుగున స్వామివారి పేరే చెప్తూ ఉన్నాం. ఇలాంటి గొప్ప రోజులు ఈ 40 రోజులు. కానీ ఈ 40 రోజుల్లో మనం కేవలం పూజ చేస్తున్నామని మనం చెప్పుకోలేం. ఎందుకంటే ఇప్పుడు ఇది మనకు కేవలం శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ కాదు, ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత దీక్ష మహోత్సవం అని పేరును తీసుకుంది, అని పేరు గాంచింది. ఎందుకంటే ఇది నిజంగా ఒక ఉత్సవం, ఉత్సవమే కాదు మహా ఉత్సవం, మహోత్సవంగా మారింది. ఎందుకంటే 40 రోజుల్లో పూజ అనేవి జరుగుతూనే ఉంటాయి, కానీ ఇప్పుడు కొన్ని కొత్త కొత్త విశేషాలు కూడా మన 40 రోజుల వ్రత దీక్షంలో చేరుకోవడం జరిగింది. ఉదాహరణకు 40 రోజుల్లో చాలా గుళ్ళో భజనమాల అనే ప్రక్రియ మొదలైంది. ఈ భజనమాల ఎలా జరుగుతుందంటే, ఒక్కరోజు పగలంతా స్వామివారికి స్వరార్చన చేస్తారు. అంటే స్వామివారికి మన భక్తి, మన సంకీర్తనలు అర్పిస్తూ మన భక్తి భావాన్ని చూపించడం జరుగుతుంది. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 లేదా 6 గంటల వరకు స్వామివారి కోసం కీర్తనలు పాడుతూనే ఉంటాం. ఈ పగలంతా చాలామంది వచ్చి ఒక్కొక్క గంట పాడతారు. అయితే ఒకవేళ భజనమాల ఒకే మందిరంలో జరిగితే కేవలం ఆ మందిరంలోని సభ్యులు దీన్ని ఆనందిస్తారని అలాంటిది కాదు. ఎందుకంటే పగలంతా కనీసం 10-12 బృందం వాళ్ళు రావాలి. అయితే ఎంత అంటే ఈ దేశమంతటా చాలామందికి అవకాశం దొరుకుతుంది స్వామివారి నామస్మరణం వినడానికి, స్వామివారి అందమైన భజనలు సంకీర్తనలు వినడానికి, వినే అవకాశం అందరికీ కలుగుతుంది. అంతటి గొప్ప ఉత్సవం భజనమాల. అంతేకాకుండా ఈ 40 రోజుల్లో యాత్రలు కూడా జరుగుతాయి. ఇది ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు ఒక మందిరం వాళ్ళు అనుకుంటారు ఈ వ్రతంలో మనం యాత్ర చేస్తాం. అయితే ఏం చేస్తారు, ఒకరోజు బహుశా ఒక శనివారం లేదా ఒక ఆదివారం వాళ్ళు ఒక దిక్కులో, అనుకోండి ఉత్తర దిక్కు లేకపోతే దక్షిణ దిక్కు, ఒక దిక్కుకి వెళ్ళి ఆ దిక్కులో ఉన్న కనీసం 3, 5 లేదా 7 మందిరాలను దర్శిస్తారు. అయితే అనుకోండి ఒక్కరోజు, ఇక్కడ కూడా ఒక మొత్తం రోజుని స్వామివారికి అంకితం చేయడం జరుగుతుంది. ఆ గుడికి వెళ్ళి వాళ్ళు అక్కడ నైవేద్యం లేకపోతే ఏదొక ప్రసాదం, మిఠాయిలు అర్పిస్తారు, స్వామివారి పూజ చేస్తారు, హారతి చేస్తారు,

0: వీలైతే నాలుగు కీర్తనలు కూడా పాడతారు. అంత అద్భుతంగా జరుపుకుంటారు ఈ భజనమాలను, ఈ యాత్రను, క్షమించండి యాత్రను. అయితే ఇది కూడా ఒక ఉత్సవం. యాత్ర తర్వాత ఇప్పుడు కొత్తగా మనకు వచ్చింది కళ్యాణోత్సవం. కొత్తగా కాదు, అసలు మామూలుగా కళ్యాణం అనేది తిరుపతిలో జరుగుతుంది. తిరుపతి తిరుమలలో ప్రతిరోజు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. మనుషులు తమ కోసం పెళ్లి చేస్తారు, కానీ దేవుడి కళ్యాణం లోక కళ్యాణం కోసం జరుగుతుంది. అందుకే దాన్ని శాంతి కళ్యాణం అని కూడా అంటారు. ఈ మధ్య మొరిషస్ దేశంలో కూడా 40 రోజుల దీక్షల్లో చాలా ప్రదేశాలు స్వామివారి అంటే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాసుల కళ్యాణం చూసే అవకాశం మనకు కలుగుతుంది. కళ్యాణాన్ని చూస్తున్నప్పుడు మనకు వచ్చే ఆ అనుభూతిని నేను మాటల్లో వ్యక్తీకరించలేను. ఎందుకంటే ఆ కళ్యాణం జరుగుతున్నప్పుడు ఆ మంత్రాలు, ఆ నాదస్వరాలు, ఆ రోజు వాళ్ళు పాడే అన్నమాచార్య సంకీర్తనలు అవన్నీ చూస్తుంటే మన భూలోకంలో ఉన్నట్టు లేదు, మనం వైకుంఠపురంలో ఉన్నట్టు సాక్షాత్ మన ముందే స్వామివారి కళ్యాణాన్ని చూస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే కళ్యాణంలో కనీసం 2 దంపతులు కూర్చుంటారు. అయితే వాళ్ళు తమ శ్రీ వెంకటేశ్వర స్వామి పెళ్ళి చేసే తమ కొడుకు పెళ్ళి చేసినట్టుంది. అక్కడ ఒక వేరే దంపతులు వాళ్ళు శ్రీదేవి భూదేవి కన్యాదానం చేస్తుంటే తమ సొంత కూతురి కన్యాదానం చేసినట్టుంది. ఇది మీరు తలుచుకోండి ఎంత గొప్ప అనుభవం. మనం పుట్టాము, మనిషిలా పుట్టాము, కానీ దేవుడి కళ్యాణం చూసే అవకాశం, దేవుడి కళ్యాణం చేసే అవకాశం, కన్యాదానం చేసే అవకాశం మనకు కలుగుతుంది. ఎంత అద్భుతంగా ఉంది. పైగా మొరిషస్ దేశంలో మన వ్రతం అంతమైనప్పుడు తెప్పోత్సవం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ కళ్యాణం చేసిన తరువాత స్వామివారిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక పడవలో, అందమైన పడవలో పెట్టేసి సముద్రంలో తిరగడం జరుగుతుంది. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది. అందుకే మొరిషస్ దేశంలో మనం చేసిన యాత్ర, భజనమాల, తిపోత్సవం, కళ్యాణోత్సవం ఎంతో అందంగా ఉంటుంది. అందుకే అంటున్నా ఇది కేవలం స్వామివారి వ్రత దీక్షకాలం మాత్రమే కాదు, ఇది వ్రత దీక్ష మహోత్సవం. అయితే ఈ మహోత్సవాన్ని అందరూ మనస్ఫూర్తిగా ఆనందిస్తారని ఈ 40 రోజుల మండల దీక్షలో స్వామివారి భక్తి సాగరంలో అందరూ లీనమైపోతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ధన్యవాదం. నమస్కారం. హరే శ్రీనివాస.
1: కుమారి అశ్రేయసితప్ప గారి ఇచ్చిన ఈ పవిత్రమైన ఉపన్యాసానికి మా కృతజ్ఞతలు. ఇక నేటి కార్యక్రమం కొనసాగిద్దాం శ్రీవారి పాటతో.

0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस।
1: భక్తులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. స్వాగతం సుస్వాగతం రేడియో మారిషస్ పైన. అయితే స్వీకరించండి మా అతి హృదయపూర్వక హృదయాంజలి మన రేడియో మారిషస్ పైన. శ్రోతలారా, ఈరోజు మనం ధార్మిక కార్యక్రమంలో మనం మాట్లాడేది శ్రీ బాలాజీ గురించి, అంటే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి.

ఎన్నో భక్తుల జీవితాల్లో ఆశ శాంతి ధైర్యం నింపే పేరు బాలాజీ శ్రీ వెంకటేశ్వర స్వామి. అందుకే ఎవరెవరు పూజ చేస్తున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆయన తప్పకుండా వస్తారు మీ దుఃఖాలన్నీ తొలగించడానికి ఆనందం ప్రసాదించడానికి.

0: అసలు శ్రోతలారా, శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి అంటే ఎవరు? ఇది అన్నీ అడుగుతూ ఉంటున్నాం కదా. శ్రీ బాలాజీ అంటే మనకు తెలిసిన వెంకటేశ్వరుడు, అంటే తిరుమల కొండలపై కొలువై ఉన్న భగవంతుడు. భక్తులు ఆయనను కలియుగ వైకుంఠం అని కూడా పిలుస్తారు.
1: గోవింద నిశ్చలానంద మందార మకరంద, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగార కీర్తి మధురాతి మధురం స్వామి. ఆహా.

శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్ళేవారు యాత్రను కేవలం ప్రయాణం కాదని భావిస్తారు. మనస్సు పరిశుద్ధం చేసుకునే ఆధ్యాత్మిక యాత్రగా చూస్తారు.

అవునండి శ్రోతలారా, మనం వ్రతకాలంలోనున్నాం. అయితే భక్తిలో ముఖ్యమైన భావాలున్నాయి. శ్రీ బాలాజీ భక్తిలో మూడు మాటలు చాలా ప్రాధాన్యం కలువు: నమ్మకం, శుద్ధ, కృతజ్ఞత. నమ్మకం అంటే దేవునిపై దృఢమైన విశ్వాసం. శ్రద్ధ అంటే రోజువారీ నామస్మరణ, పూజ, మంచి ప్రవర్తన. కృతజ్ఞత అంటే పొందిన ఆశీర్వాదాలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పడం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.

అవునండి శ్రోతలారా, తిరుమల దర్శనం ఎందుకు అంత ప్రత్యేకం? అందరూ ఎంతో ఖర్చు చేస్తున్నారు తిరుమల తిరుపతి వెళ్ళాలి వెళ్ళద్దా, దీని గురించి ఒక పెద్ద డెసిషన్ చేసుకోవాలి. వినండి ఇప్పుడు. తిరుమలకి వెళ్ళే వారిలో ఒక ప్రత్యేకమైన ప్రశాంతత కనిపిస్తుంది. దూరం నడిచిన అలసత తగ్గుతుంది, ఎందుకంటే మనస్సు దేవుని వైపు ఉంటుంది. అసలు భక్తులారా, దర్శనానికి ముందు మనం చేసే నియమాలు ఆచారాలు కూడా మనల్లో క్రమశిక్షణ పెంచుతాయి.

అవునండి శ్రోతలారా, ఇప్పుడు మనమందరం కనీసం ఈరోజు ఒకసారి శ్రీ బాలాజీ నామస్మరణం చేయండి. మీరు ఇంకా మీరు ఇప్పటి వరకు చేయలేదు, ఇంకా మొదలు పెట్టండి. మీరు పనిలోనున్న ఇంట్లోనున్న ఒక నిమిషం భక్తితో దేవునిని స్మరించండి.

చిన్నదైనా సరే మనసులో మంచి భావన ఇతరులకు సహాయం నిజాయితీ ఇవే బాలాజీ భక్తి సారం. భక్తి అంటే కేవలం ప్రార్థించడం మాత్రమే కాదు, రోజువారి జీవనంలో మంచిని పాటించడం, కష్టాలు వచ్చిన ఆశను వదలకుండా మంచి మార్గంలో నడిచే శక్తి దేవుని కృపతో వస్తుందని భక్తులు నమ్ముతారు.

అవునండి శ్రోతలారా, నేటి స్వరాభిషేకం అనే కార్యక్రమంలో మనం శ్రీవారి గురించి కొంతవరకు తెలుసుకున్నాం. ఈ సందేశం మీకు శాంతి ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంతటితో మీ కృతికకి సెలవు ఇవ్వండి. మళ్ళీ తడుపడి ఎపిసోడ్లో కలుస్తాం. జై శ్రీమన్నారాయణ.

స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారాలు స్వాగతం సుస్వాగతం సరాల వేదిక అనే కార్యక్రమంలో ఇవాళ మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాం నేటి శుక్రవారం నాడు కాబట్టి మనం కొంతవరకు భక్తి పాటలను ప్రసారం చేస్తాము ప్రత్యేకంగా మీ శ్రవణానందం కోసం అయితే స్టే ట్యూన్డ్ స్టే కనెక్టెడ్ నేను మీ కృతిక ఈ రాబోయే 20 నిమిషాలకు నీ సేవలో ఉంటాను

అవునండి శ్రోతలారా, ఈ రాత్రి సమయంలో ఏం చేస్తున్నారు? మీరు బోన్ తయారు చేస్తున్నారు, లేకపోతే మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి పూజలోనున్నారు విశేషమైన మందిరాలలో, లేకపోతే మీరు ఇంట్లోనే నామస్మరణం చేస్తున్నారు, మీరేమైనా చేస్తున్నారైతే కొంచెం సమయం తీసుకొని మమ్మల్ని వినండి రేడియో పైన.

హే సంగీత రసికులారా, ఇవాళ మీరు మీ జన్మదినోత్సవం లేదా పెళ్లి వార్షికోత్సవం జరుపుకుంటున్నారైతే జన్మదినోత్సవ శుభాకాంక్షలు, ఇంకా పెళ్లి వార్షికోత్సవ శుభాకాంక్షలు ఈ రాబోయే పాట విశేషంగా మీకే అంకితం చేస్తున్నాం.

అవునండి శ్రోతలారా, దుర్భాగ్యంగా మన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది. ఇంటటితో మీ కృతికకి సెలవు ఇవ్వండి ఇంకో కార్యక్రమం దాకా. నమస్కారం అండి, శుభరాత్రి.